చెప్తున్నారు. పంచమహరికి దిశ ఆగుతున్నావా బంగాళం మధ మాధవ కావా లలిత బిల్లాబుల కావై అప్పని అప్పని పాతో అష్టపుత్ర పేరవకే కావా గాయన పాత్రు ద్వితీయ మాల్ కోసం.

ముందా సంతో సరంపచో లేత్యానికి కరాయ ప్రభూత్ ఖింత కాల కుయ జుగత డండా పరుతీత ఆయే పంచ సగల జమతి మన్ జీత జగ జీత ఆదే తుసే ఆదే స్వాద నీల నాద నా జుదుగే కువేశ.